0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి లక్ష్మయ్య బృందం వారి నాదస్వరం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ ఎం మునిరత్నం.
4: Listen to a Karnataka classical Nadaswaram recital by Shri G. Lakshmaya and party. They are accompanied by Shri M. Muniratnam on Dolu.
3: Karyakramalo mundaga vinindi Shri Mahaganapate Abhogi raganlo N.S. Ramachandran rachana Khandachaputalam.
4: Shri Lakshmaya and party begin their Nadaswaram recital with a composition of N.S. Ramachandran in rag Abhogi. Shri Mahaganapate, set to Khandachaputal.

0: ఇప్పుడు వినండి త్యాగరాజ స్వామి కృతి సరస సామాదాన భేద దండ చతుర కాపీ నారాయణి రాగం ఆది తాళం.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ కాపీ నారాయణి. సరస సామాదాన భేద దండ చతుర సెట్ టు ఆది తాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కీరవాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి కలిగి ఉంటే కదా ఆదితాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ కీరవాణి. కలిగి ఉంటే కదా సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి తోడి రాగంలో త్యాగరాజ స్వామి కృతి మును రావణ బాధ నోర్వక మిశ్ర జాతి జంపెతాళం.
1: Continuing the concert, you will now listen to a composition of Saint Tyagaraja in Rag Todi, Munu Ravana Badhan Urvaka, set to Mishra Jati Jhampetal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి గోవర్ధన గిరిధర దర్బారీ కన్నడ రాగంలో నారాయణ తీర్థ తరంగం ఆదితాళం
1: Shri G. Lakshmaya and party conclude their Nadaswaram recital with a Tarangam of Narayana Tirtha in Rag Darbari Kannada. Govardhana Girithara, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ జి లక్ష్మయ్య బృందం వారి నాదస్వరం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ ఎం మునిరత్నం.
1: You were listening to a Karnataka classical Nadaswaram recital by Shri G. Lakshmaya and party. They were accompanied on Dolu by Shri M. Muniratnam.
2: Meeru vintunnaru Bharatiya Shastriya Sangeetanni DTH by Nirantaram meekandinche channel Ragam.
3: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.